0: జనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకుండంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరలా. జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావతి హోమేకే, ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల. నిమ్మ నెలనదల్లి, నిమ్మ ఆశ్రయదల్లి, నిమ్మ దినిత్యత చెటువటికి నన్న జీవనం బెలసుకుంటంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే అదన్న దేవతగా మెచ్చలిక్కిల్ల. అంత ఈ సందర్భం ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలిక్కి సాధ్యవిల్ల. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೌದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ವಂಶದ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ?